0: 3ZZZ 92.3 FM.
1: 92.3 FM 3ZZZ భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్ సన్నిధంకురు అని అనుకుని స్నానం చేస్తే ఆ తీర్థాల్లో స్నానం చేసిన ఫలితం అని చెప్తారు. నదీ స్నానం చేస్తే పుణ్యం లభిస్తుంది, అన్ని పాపాలు పోతాయి అని మన పురాణాలు చెప్తున్నాయి. కానీ ఒక్క నది వీటికి భిన్నం. మిగిలిన నదుల్లో స్నానం చేస్తే వచ్చే పుణ్యం ఈ ఒక్క నదిని భక్తితో చూసినంత మాత్రంతోనే పాపాలన్నీ నశించి పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. అదే నర్మదా నది. నర్మదా నది పుష్కరాల సందర్భంగా ఈరోజు మనం కొద్దిగా నర్మదా నది గురించి చెప్పుకుందాం. గురుడు మేషరాశి నుంచి వృషభంలోకి ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు వస్తాయి. అయితే ఈ నది ఎలా పుట్టింది, ఎక్కడ పుట్టింది కొద్దిగా మనం తెలుసుకుందాం. వృక్షశైలంగా పిలువబడే అమరకంఠ్ మీద పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఆ శరీరం కంది జలధారగా ప్రవహించింది. ఆ ధార స్త్రీ రూపం ధరించి అనేక సంవత్సరాలు తపస్సు చేస్తుంటే ఆ సౌందర్య రాశిని చూసి మోహించి ఆమెను పెళ్లి చేసుకోవాలని దేవతలందరూ శివుణ్ణి అడుగుతారు. ఎందుకంటే ఆమె శివాంశ కాబట్టి. అయితే శివుడు మీలో ఎవరు పరాక్రమవంతులో వాళ్ళు ముందుగా వెళ్ళి ఆమెను తాకిన వాళ్ళకి ఆమె దొరుకుతుంది అని చెప్తాడు. ఎవ్వరు ఆమెను అందుకోలేకపోతారు. ఆమె వెళ్ళి శివుడి పక్కన నిలబడుతుంది. వీళ్ళంతా నిరుత్సాహపడతారు. వాళ్ళ నిరుత్సాహం చూసి శివుడు ఆమెను నర్మదా నదిగా మార్చి మీరంతా ఈ నదిలో స్నానం చేసి పవిత్రులు కండి అని చెప్తాడు దేవతలకి. ఇది పురాణాల్లో చెప్పబడి ఉంది.

ఈ నది గురించి ఇంకో కథ కూడా ఉంది. అదేంటంటే అమృత మదనం చేసినప్పుడు హాలాహలం పుట్టింది అని మన అందరికీ తెలుసు. లోకోత్తరణ కోసం ఆ హాలాహలాన్ని శివుడు తన కంఠంలో బంధించాడు అని కూడా మనందరికీ తెలుసు. అప్పుడు ఆ హాలాహలాన్ని గొంతులో ఉంచుకున్నప్పుడు శివుడికి బాగా తాపం ఎక్కువైపోయింది. ఆ యొక్క విష జ్వాలలు శరీరంలోని వెళ్ళి వేడి పుట్టించి చాలా ఇదైపోతే అప్పుడు శరీరం చల్లబడటానికి నీళ్లు తాగడానికి చూస్తే అతనికి ఈ నర్మదా నది నీళ్లు దొరికి ఆ నీళ్లు తాగుతాడు. తాగితే అప్పుడు అతని శరీరం అంతా కూడా చాలా చల్లబడుతుంది. సో ఆ రకంగా నర్మదా నది శివుడికి చల్లదనాన్ని ఇచ్చింది అని కూడా మన పురాణాల్లోని ఒక కథనం. మధ్యప్రదేశ్లోని అమరకంటక్ పర్వతాల్లోని ఈ నర్మదా నది పుట్టి మొదటి 320 కిలోమీటర్లు సాత్పురా శ్రేణుల పైన ఉన్న మాండ్ల కొండల్లో మెలికలు తిరుగుతూ ప్రవహిస్తుంది. అటుపై జబల్పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య మరియు సాత్పురా శ్రేణుల మధ్యనున్న నర్మదాలోయలోకి అరుగుపెడుతుంది. అక్కడ గుజరాత్లోని భారూచ్ జిల్లాలోని అరేబియా సముద్రంలో కలుస్తుంది. మొత్తం 1,289 కిలోమీటర్లు ప్రయాణించే నర్మదా నది ఒడ్డిన ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అమర్కంటక్. నర్మదా నది జన్మస్థానం అమర్కంటక్. సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో మధ్యప్రదేశ్లోని అనస్పూర్ జిల్లాలో ఉంది ప్రాంతం. అక్కడి నుంచి నర్మదా నది దిగువకి ప్రవహిస్తూ చుట్టుపక్కల ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది. ప్రాచీన ఆధ్యాత్మిక కట్టడాలకి అమర్కంటక్ ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడి నుంచి ఈ ప్రదేశాలన్నీ చూడడానికి ఎన్నో వేల మంది జనాలు వెళ్ళి దేవాలయాలను దర్శించుకుని ప్రతి ఏటా ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. జబల్పూర్ మధ్యప్రదేశ్లో మరో ముఖ్యమైన ప్రాంతం జబల్పూర్. ధౌందారా వాటర్ ఫాల్స్ నర్మదా నది చుట్టుపక్కల ఆహ్లాదకర ప్రాంతాలతో పాటు పాలరాతి కట్టడాలకి చాలా ప్రసిద్ధి. ఎన్నో దర్శనీయమైన ప్రాచీన కట్టడాలు ఈ జబల్పూర్లో ఉన్నాయి. హిందువులు అవన్నీ కూడా చాలా పవిత్రంగా భావిస్తారు. అవి ఏంటంటే హనుమంతల్ బడా జైన్ మందిర్, మదన్ మహల్, దమ్నా ప్రకృతి ఉద్యానవనం, రాణి దుర్గావతి మ్యూజియం మొదలైన ఇవన్నీ కూడా ఇక్కడ ముఖ్యంగా చూడవలసిన ప్రాంతాలన్నమాట. హోషంగాబాద్ దక్షిణముఖంగా నర్మదా నది ప్రవహిస్తూ కొండ కోనలతో పచ్చని ప్రకృతితో అలరారుతున్న మరో ప్రాంతం హోషంగాబాద్. మానసిక ప్రశాంతత కోరుకునే వాళ్ళు, ప్రకృతిలోనే ఏకమయపాలి అని అనుకునే వాళ్ళకి ఇది చక్కటి ప్రదేశం. మాల్వా రాజ్యాన్ని పాలించిన హోషాంగ్షా పేరు మీద ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. సెధనీ ఘాట్, హోషాంగ్షా కోట, ఆదాంగఢ్ ఇవన్నీ కూడా చాలా చూడదగిన ప్రదేశాలు. అక్కడ ఈ కొండల్లోని రాతి కట్టడాలపై పెయింటింగ్స్ కూడా ఎంతో చక్కగా ఆకట్టుకుంటాయి. మరొక ముఖ్యమైన ప్రదేశం ఏంటంటే ఓంకారేశ్వర్. మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలోని చిన్న పట్టణం ఓంకారేశ్వర్. నర్మదా నది కావేరీ సంగం ప్రాంతంలో ఉంది ఈ ఓంకారేశ్వర్. ఓంకారేశ్వర్ అంటే సాయివ పుణ్యక్షేత్రాల్లో జ్యోతిర్లింగాల్లో ఒకటి. సాయివ పుణ్యక్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాలు చెప్పుకుంటాం కదా మనం, ఆ 12 జ్యోతిర్లింగాల్లో ఇది ఒకటి ఓంకారేశ్వర్. ఇక్కడ పరమేశ్వరుడు ఓంకార రూపంలో దర్శనమిస్తాడని చెప్తారు. అందుకే దీన్ని ఎంతో పవిత్రంగా భావించి జ్యోతిర్లింగం దర్శనం చేసుకోవడానికి కూడా ఈ నర్మదా నది తీరానికి వచ్చిన వాళ్ళు వెళ్తారు. నెక్స్ట్ మహేశ్వర్. మధ్యప్రదేశ్లో నర్మదా నది ఒడ్డున ఉన్న మరొక పట్టణం మహేశ్వర్. ఖర్గోసే జిల్లాలో ఉన్న ఈ ప్రాంతంలో కూడా చాలా పురాతన ఆలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. ఆ రోజుల్లో పాలించే రాజుల ప్యాలెస్లు పర్యాటకులకి చాలా ఆనందాన్ని ఇస్తాయి చూస్తే. ఒకవేళ మహేశ్వర్ వెళ్ళాలనుకుంటే నర్మదా నది ఒడ్డున ఉన్న అక్కడ సూర్యోదయం, సూర్యాస్తమం తప్పకుండా చూడాలి. చాలా బాగుంటుంది అది. ఎంతోమంది ఈ యాత్రికులు ధ్యానం చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. నెక్స్ట్ బార్

చారిత్రాత్మిక ఆధారాలు బట్టి మనకి తెలుస్తుంది. అందుకే ఈ ప్రాంతంలోని చాలా పురాతనమైన కట్టడాలు ఎన్నో మనకి కనిపిస్తాయి. ఇక్కడ భృగు మహర్షి దేవాలయం తప్పకుండా చూడాలి. మధ్యప్రదేశ్ గుండా గుజరాత్లోకి ప్రవహించే నర్మదా నది ఇదే బారూచ్ జిల్లాలోని అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది.

మన పురాణాల్లోనే ఒక కథ ఉంది. ఏంటంటే మార్కండేయుడు శివుడి దర్శనం చేసుకోవడానికి కైలాసానికి వెళ్తాడు. అక్కడ శివుడు లేకపోతే భూలోకంలో తపస్సు చేసుకుంటున్నాడు అని తెలిసి భూలోకానికి వస్తాడు. అక్కడ శివుడిని చూస్తాడు. చూసి శివుడి శరీరం నుంచి ధారగా ఏర్పడుతున్నాయి నర్మదా నదిని చూస్తాడు. చూసి ఆ నర్మదా నదిలోని ఎన్నో కోట్ల లింగాలు ఉండడం కూడా చూస్తాడు. దాంట్లో ఆ లింగాలని బాణలింగాలని కూడా అంటారు. అయితే ఆ లింగాలన్నిటికీ ప్రదక్షిణ చేసి సాష్టాంగ నమస్కారం చేసుకుందాం అనుకుంటాడు. కానీ అన్ని కోట్ల లింగాలకి ప్రదక్షిణ చేయాలంటే కష్టం అని చెప్పి ఏకంగా నర్మదా నదికే ఒక ప్రదక్షిణ చేసేస్తే అన్ని లింగాలకి ప్రదక్షిణ చేసినట్టు అవుతుంది అని చెప్పి నర్మదా నది పుట్టిన స్థలం నుంచి ఆ ఉపనదులు పుట్టిన చోట్ల నుంచి అన్ని చోట్లకి వెళ్ళి ప్రదక్షిణ చేస్తాడనమాట. ఈ రకంగా మార్కండేయుడు ఈ రోజు వరకు మనకి ఈ నర్మదా నదికి ప్రదక్షిణ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మార్గదర్శకుడు అయ్యాడు మనకి. ఈ నర్మదా నది ప్రదక్షిణ చేయడానికి 3 సంవత్సరాల 3 నెలల 12 రోజులు పడుతుంది. నర్మదా నదిని రేవా నది అని కూడా అంటారు. ఈ నర్మదా నది పరిక్రమ చాలా విశేషమైనది. ఈ పరిక్రమ వలన జ్ఞాన వైరాగ్య ఆధ్యాత్మిక ప్రగతి లభిస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఈ పరిక్రమ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే కాలినడకన 3500 కిలోమీటర్లు వెళ్ళాలి. ఓంకారేశ్వర్ దగ్గర మొదలుపెట్టి నామావార్, అమర్కాండ్ అట్లా నర్మదా నది ఘాట్స్ దగ్గర నుంచి నడిచి తిరిగి ఓంకారేశ్వర్ దగ్గరికే రావాలి. ప్రదక్షిణ ఎక్కడి నుంచైనా మొదలు పెట్టచ్చు అంటారు, కానీ లాస్ట్కి ఓంకారేశ్వర్ దగ్గరికి రావాలి అని చెప్తారు. ఈ పరిక్రమ చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా బిల్లులు వచ్చి జనాల దగ్గర అన్నీ దోచుకుంటారు అని అంటారు. డబ్బులు, అనవసరమైన వస్తువులు అన్నీ ప్యాక్ చేసుకుని పరిక్రమకి బయలుదేరుతారు జనాలు. ఆ డబ్బులు, వస్తువులు ఎక్కడ పోతాయో అని భయం లోపల. భయంతో వాళ్ళకి దృష్టి దాని మీదే ఉంటుంది. ఆధ్యాత్మికం వైపు చాలా తక్కువ. భయం లేని జీవితమే ముఖ్యం మనిషి ప్రగతికి అని చెప్పడానికి ఈ బిల్లులు ఇలా చేస్తారు అని కూడా అంటారు.

ప్రదక్షిణలు చాలా ఉన్నాయి, ప్రదక్షిణ లేదా పరిక్రమ. అయితే అవి ఏంటంటే ఆత్మ ప్రదక్షిణ, గుడి ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ, నది ప్రదక్షిణ. ప్ర అంటే మూవింగ్ ఫార్వర్డ్, దక్షిణ అంటే సౌత్ ఆర్ రైట్ సైడ్. మూవింగ్ ఫార్వర్డ్ టు సౌత్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ టు రైట్ అని అర్థం. ప్రదక్షిణ రౌండ్గా తిరుగుతాము, గుడి చుట్టూ తిరుగుతాము, లోపల విగ్రహం దేవుడు ఉంటాడు. గిరి అంటే మనం శివుడిగా భావిస్తాం, గిరి చుట్టూ రౌండ్గా తిరుగుతాం. అలాగే నది, నది చుట్టూ తిరుగుతాం. అలా చుట్టూ తిరిగినప్పుడు సర్కిల్ అవుతుంది. సర్కిల్ అంటే ఏంటి? పూర్ణము అని మనందరికీ తెలుసు. సర్కిల్గా తిరగాలి లేదా సర్కిల్ గీయాలి లేదా సర్కిల్ ఏర్పడాలి అంటే దానికి మధ్యలో ఒక బిందువు ఉండాలని మనందరికీ తెలుసు. ఆ బిందువు లేనిదే మనం సర్కిల్ గీయలేము, సర్కిల్ ఏర్పడలేదు, ఏర్పడదు, సర్కిల్గా మనం తిరగలేము కూడా. ఆ బిందువే గుడిలోని విగ్రహం. గిరి అంటే శివుడు మధ్యలో ఉన్నాడు, గిరి ప్రదక్షిణ చేస్తారు. మరి నది సంగతి ఏంటి అని అనుకుంటే, జలం, వాటర్, వాటర్ ఎనర్జీని చాలా ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకుంటుంది. పుణ్యక్షేత్రాలన్నీ నది ఒడ్డున ఉంటే ఆ క్షేత్రాలు వాటిలో ఉన్న ఎనర్జీ మళ్ళా వాటర్ ఎనర్జీ అంతా కలిపి చెప్పనలవి కానంత శక్తివంతమైనది అవుతుందన్నమాట. భక్తితో ఏకాగ్రతతో మంత్రజపం చేస్తూ మనం ఆ ప్రదక్షిణ చేయడం వలన ఆ శక్తి, ఆ ఎనర్జీని మనం మనలోకి అబ్జార్బ్ చేసుకోగలుగుతాం. ఆ ఎనర్జీ మనలోని నెగిటివిటీని తొలగించి మనల్ని ఆధ్యాత్మిక ప్రగతి వైపుకి తీసుకెళ్తుంది. మనందరికీ తెలుసు, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఎనర్జీని పొంది ఆ ఎనర్జీని మనందరికీ ప్రసాదిస్తుంది. అలా తిరగకపోతే మనందరం ఏమైపోయేవాళ్ళం. ఈ సృష్టి ఏమయ్యేదో ఊహకి కూడా మనకి అందదు. మరి ఆత్మ ప్రదక్షిణ ఏంటి అని డౌట్ వస్తుంది, అంటే నాలాంటి వాళ్ళకి వస్తుంది అనుకోండి. ఆత్మ ప్రదక్షిణ అంటే మనలోనే దేవుడు ఉన్నాడు అని సంపూర్ణంగా విశ్వసించి మన చుట్టూ మనం తిరిగి ప్రదక్షిణ చేయడం అని నాకు అనిపిస్తుంది. మనలోనే దేవుడు ఉన్నాడు అని సంపూర్ణ విశ్వాసం మనకి కలిగితే ఈ ప్రదక్షిణలు, ఈ తిరగడాలు, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడం, ఆ పుణ్యతీర్థాలు, ఈ పుణ్యతీర్థాలు అని అనడం, ఇవన్నీ కూడా మనకి అవసరం లేదు అనే స్టేజ్కి మనం అప్పుడు వెళ్తాము. అదేంటి, మనకి సంపూర్ణ విశ్వాసం ఉండాలి మనలోనే దేవుడు ఉన్నాడు, మనము దేవుడు సెపరేట్ కాదు అట్లా అన్నటువంటి విశ్వాసం, నమ్మకం మనకు కలిగితే ఇవేమీ అక్కర్లేదు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. మళ్ళీ వచ్చే వారం ఇదే తరంగాల మీద కలుసుకుందాం. అంతవరకు సెలవు. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్.